తలం ధన ఉచ్రదేంద్రకు మేర్ బలం అనఖేద స్వరూపాద్ అభేద భయంగన్ ఖండ భూత ఛేద ఛయంగన్ కాల అపాల దయాల స్వం దే ఠటియం మేర్ ఆకాశ భువాం అనఖండ మండ ప్రచండ నరం జే రచ్యం దేవ దేవ వరం సబకీని దీన జమీన జమా జే రచ్యం సర్వమకీన మకా జయ రాగ్న రూప న రేఖ రుఖం జే తాపన సాపన సుఖ సుఖం జే రోగ న సుఖ న భోగ భుయం జే ఖేద న భేద న ఛేద ఛయం జయ జాత న పాత న మాత పితం జే రచ్యం ఛత్రి ఛత్ర చితం జయ రాగ్ న రేఖ న రోగ భణం జయ ద్వైఖ న దాగ న దోఖ గణం జయ అండ తె బ్రహ్మండ రచ్యో దశ చార కరి నవఖండ సచ్యో రజ తామస తేజ తేజ కియో అనుభవ పద ఆప ప్రచండ లియో శ్రేయ సింధ రూపేంద నగేంద నగం శ్రేయ జజ గంధర్వ ఫణింద భుజంగ రచ దేవ దేవ వేవ నరం నర పాన రిపాల కరాల త్రిగం కై కీట పతంగ భుజంగ నరం రజ అండ సేతజ ఉద్ భుజంగ కియే దేవ దేవ శరాద పితంగన్ ఖండ ప్రతాప ప్రచండ గతం ప్రభ జాత న పాత న జ్యోత జుతం జే తాత న మాత న భ్రాత సుతం జే రోగ న శోక న భోగ భువం జయ జంప కిన్నర జాచ జువాంగ్ నర నార నపుంసక జాహి కియే గణ కిన్నర జాచ భుజంగ దియే గజ బాజ రథాదిక పాంద గణం భవభూత భవేఖ భవాన తువాంగ్ జయ అండజ సేతజ జే రజం రజ భూమాకాశ వతాల జలం రజ పావక పవన ప్రచండ బలి బన జాస కియో ఫల ఫూల కలి భువ మేర ఆకాశ నివాసితం రజ రోజ ఏకాదశి చంద్రపృతం దుత చంద దిన్ని సహ దీప దయి జయ పావక పవన ప్రచండ మయీ